కోడి కింగ్బడి చూడ కోడి గియం పెరుమాలి కోడి దీవాలి చూసా తిరిగి మాట్టేంగా కోడి గియం పెరుమాలి நீங்க ஒரு சொல்லி காட்டுங்க அவங்க புரிஞ்சுக்கிற மாதிரி இந்த தடவை நான் சேர்ந்து